0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్ వయలిన్ వాద్యం వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ ధన్వాడ అనంతరావు. భైరవి రాగాలాపన, తానం, త్రిశ్రజాతి త్రిపుట తాళం, పల్లవి సాహిత్యం, నీరజాక్షి కామాక్షి నిఖిలలోక జనని నిరంజని.
2: Listen to a Ragam Tanam Pallavi on violin by Shri Pudukkottai R. Ramanathan in Rag Bhairavi, set to Trishrajati Triputatal. He is accompanied on Murdangam by Shri Dhanwada Anantarao. Lines of the Pallavi are Neerajakshi Kamakshi, Nikhila Loka Janani, Niranjani.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్ వయలిన్ వాద్యం విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ ధన్వాడ అనంతరావు.
1: You were listening to a ragam tanam pallavi on violin by Shri Pudukkottai R. Ramanathan. He was accompanied on murdangam by Shri Dhanwada Anantarao.
0: Meeru vintunnaru Bharatiya Shastri Sangeetanni DTH pai nirantaram meeku andinche channel Ragam. Karnataka Shastri Sangeetha karyakramamlo Shri Dandamudi Ramohan Rao mrudanga laivinyasam vintaru Adi Taalam.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You will now listen to a laya vinyasam on murdangam by Shri Dandamudi Ram Mohan Rao in Adi Taal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ దండమూడి రామ్మోహన్ రావు మృదంగ లైవిన్యాసం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a live vinyasam on Murdangam by Shri Dandamudi Ram Mohan Rao. This program was contributed by Akashavani Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.